0: గారె గారె
1: గరబడజే
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక బట్టల
0: గారె గారె
1: ఏ సూర కిదరజే ఏ సూర ఇన్నాయా అదు
2: ఏ యక చతురనార అమ చోడగనే।